ఇవాళ డబ్బు పదివేల మంది దాదాపు ఈ సత్య మా మొహరం పెరిగినాన్ని ఖర్చు మీకు జిల్లు జిబిని ఒకలా మీకు జిల్లు సరిపు మాత్రం అక్కడ మనిషి మనిషి సంబంధం బాలి ముట్టా తలవారు సిరిపోయి ఫోకు మందార కంగు లాంటి జూల్బె కజర్ కుడి మన సినాజి కాలిస్ ఇయ కంగు ఓ ఫోజుకి చుట్టు దేవ కజర్ ఇల్ల బిసపు దిని దమే హార దాని యతో మై ఉండ వాల్తాయ నా కొని రాల్ దెండ ఉయ జైనే జైనే జైనా ఉయ ఫర్బ గువా ఉయ ఫర్బ గువా ఉయ ఉంది కే దిమాది హే దిమాది సపు చుమాది ఉమరు జన నో హారు ఫుర్ హాది సోనా జిగన్ జంబే జేదు మంతా కజదా దబ్బ సోని గ్రో బనే యోది జిగి మహదిల బన్న హై మీదా కుమల కజ సం సోనా చుహల మల ముతస్నా తా ఉజన్ గల మల సోయి దుమ ముయిద దు తా హొగన్ నంబల ము నహల్ మన రహ అల్లా తా హొగన్ నంబల ము ఫఫ్ taku bi lesi mele mo jibina fusanji taku tuto redu mele ne rena mo taku demti dum mele mo reno ya be gimi nyoro be jito dum go chedo mal jemo ni haire dabbo so woni gro bone sakka la mi juru.